ఉన్నైనా మషూర్ అనేవాలా స్టీఫన్ రఘునాథ్ కే బ్యూటిఫుల్ అవాజ్ మే తీ సుందర బయాన్ శ్రోతాం కే సేవా మే పేష్ కియా గయా ఖాస్ కర్కే ఫాహున్ హిందుస్తానీ రేడియో కే మాధ్యమ్ సే ఔర్ యే తీ సుందర ప్రోగ్రామ్ శ్రోతాం కే సేవా మే లైవ్ బ్రాడ్కాస్ట్ కియా జా రహా హై ఫాహున్ హిందుస్తానీ రేడియో కే మాధ్యమ్ సే అగలా బయాన్ ఏక్ ఔర్ మషూర్ గానే వాలా హమారే Den Haag, Ippenburg, Hollandische, Ostad ook Ostad. Maestro Ruben Pontchum, sonate hij Chero na Chero.